చాలు రాదు. నువదీ ఏకే మెగాహెర్ట్స్ దివే ఎఫ్ఎం అబదుస్ ఎమ్మె గాతుగా.